తటా మెగా ఖేతా దీపాలో మండల ఖండా వర్పండా అండు జరియుత్ పుజా కాణి సేత జా సోమత జానే నానకా సారా మేరా జంతహా నాన జంతు పాయ కే సా మాలే సబణా జిన్ కర్తే కర్నా కియా చింతా భీ కర్ని తా సో కర్తా చింతా కరే జిన్ను పాయ జగ తిహ జోహారి స్వస్తేస